ధర్మ కుమార కైసర్యాశ్రి బ్రహ్మ జ్ఞానయాని విదూర్ కైసరి జ్ఞాన హిశు జనమ మనున్ బడాలే పని కృతి ఉజ్వల సయిత క